లవుతున్నది. సరిగ్గా 12 సమయం, మధ్యాహ్నపు వేళ. మీరు కుశలంగానే ఉన్నారని ఒక శుభ నమ్మకంతోనే ప్రియమైన శ్రోతలారా, ఈ గంటసేపు కార్యక్రమం సరిగ్గా 1 గంటకు పూర్తి అవుతుంది. మొత్తం ఈ గంటసేపు కార్యక్రమంలో మాతోనే ఉండండి.

శ్రోతలారా, కుశలంగానే మీరు ఉన్నారని నమ్మకంతోనే ఈ జులై నెల యొక్క తొలి ఆదివారం, తొలి వీకెండ్ యొక్క 5వ తారీఖున మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే సదవకాశం నాకు కలిగింది. ఒంటి గంట వరకు మాతోనే ఉండండి. తప్పనిసరిగా ఈరోజు కూడా ప్రతి ప్రసారంలా ఎన్నుకున్న పాటలు మీరు విని మెచ్చుకుంటారు.

శ్రోతలారా, సరిగ్గా మధ్యాహ్నం వేళ 12:18 ముత్యాల స్వరాలు తెలుగు కార్యక్రమం మీరు వినబోతున్నారు. ఈ సమయం ఎవరెవరు హాయిగా కూర్చుని ఇంట్లో వింటున్న మా శ్రోతలందరికీ స్వాగతం. బంధుమిత్రులతో హాయిగా కూర్చుని మీరు ప్రయాణం కూడా చేస్తూ మణినాటి ప్రసారం వింటున్న మీకందరికీ కూడా అనేక ధన్యవాదాలు.

సరే శ్రోతలారా, ఇది గంట సేపు కార్యక్రమం యొక్క అర్ధ భాగం వరకు చేరి సరిగ్గా 12:30 అయింది సమయం. ఎవరెవరు ఇప్పుడిప్పుడే ట్యూన్ అయినారు అనేక ధన్యవాదాలు, వందనాలు మన ఈనాటి గంట సేపు కార్యక్రమంలో. అనుకుంటున్నాను ఈ 2 రోజుల వీకెండ్ బాగానే మీరు మొదలుపెట్టి ఇంకా ఇది చిట్టి చివరైన ఆదివారం వరకు చేరి ఉన్నాను. అంటే మీరు క్వాలిటీ టైం ఈ రోజున గడుపుతున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే.

అవునండి శ్రోతలారా, కొందరు అడుగుతున్నారు ఈ ప్రసారంలో టెక్స్ట్ మెసేజెస్ పంపవచ్చా. అవునండి పంపండి. అదే నంబర్ మీద అంటే 5789-3663 మీద మీరు మీ మెసేజెస్, మీ అంకితాలు, మీరు మీ పాటలు అడగవచ్చు. ఏం పర్వాలేదు, ఇది కూడా మనం

మీకోసమే చేయవచ్చు. సో ఈ పాట విశేషంగా అంకితమిస్తున్నాం శాంపియాలోనున్న సమస్త ఏరియా కుటుంబ సభ్యులందరి కోసం ఈ చక్కనైన పాట.

శ్రోతలారా, సరిగ్గా సమయం ఇప్పుడు 12:30 అయింది. ఇంకా ఇంచుమించుగా 15 నిమిషాలు మిగిలినవి మన కార్యక్రమం యొక్క ముగింపు వరకు చేరడానికి. బాగానే మీరు మన ఈనాటి ఆహ్లాదకరమైన ప్రసారంలో ఎన్నుకున్న పాటలు ఎంజాయ్ చేస్తున్నారని శుభ నమ్మకం. ఈ గంట సేపు కార్యక్రమంలో అదే నమ్మకంతోనే ఇప్పుడు వినండి ఇంకొకటి చక్కనైన పాట.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు

సరే శ్రోతలారా, ఇక కొన్ని నిమిషాల్లో మన ఈనాటి కార్యక్రమం మనం పూర్తి చేద్దాం. మొత్తం ఈ గంటసేపు కార్యక్రమం సరిగ్గా 1 గంటకు యొక్క ముగింపు. అంటే మన మొత్తం ప్రసారంలో మాతో ఉన్నందుకు అనేక ధన్యవాదాలు. ఇక మన ఈనాటి తెలుగు కార్యక్రమం తర్వాత సరిగ్గా 1 గంటకు మరాఠీ ప్రసారం మొదలవుతుంది. అంటే ఇదే ఛానల్ మీద మనోహరమైన ఇంపైన స్వరాలతో కూడిన పాటలు వింటూనే ఉండండి. రాజేంద్రకి సెలవు ఇవ్వండి. శుభ ఆదివారం. నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత రసికులందరికి మా హృదయపూర్వక నమస్కారం. రాత్రి వేళ 7:30 అయింది. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా విశేషంగా 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం. మధురమైన సినీ పాటలతో ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఎలా గడిపారు ఈ వారమంతా? ఆదివారం నాడు వచ్చింది. మంచిగా సమయం గడిపి ఇంకా ఈ రాత్రి వేళ మీకోసం, మీ ఆనందం కోసం తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు.

సంగీత ప్రియులారా, రాత్రి వేళ మన కార్యక్రమం మీరు ఆనందిస్తున్నారని అనే నమ్మకంతో మీరు భోజనం చేస్తున్నారు లేదా తయారు చేస్తున్నారు. ఆనందంగా సమయం గడపండి. సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ

జీవితంలో ఎన్నో రకాలుగా జీవితం ఆనందిస్తాం కదా. కొంతమంది ఇంట్లోనే ఉండడం, తమ కుటుంబాలతో బంధువులతో సమయం గడపడం ఎంతో ఆనందంగా గడుపుతారు. కొంతమంది బయటికి వెళ్ళడం, ఇదే జీవితం ఆనందించడం తమ నమ్మకం ఉంది. అలాగే సంగీతం కూడా, మీరు ఇంట్లో ఉంటారు, ఒక సమయం గడుపుతున్నారు సంగీతం వినడానికి, అలాగే మీకోసం, మీ ఆనందం కోసం ఈ రాత్రి వేళ కార్యక్రమం స్వరాల వేదిక అనేది ప్రసారం చేస్తాం.

సంగీత ప్రియులారా, రాత్రి వేళ మన కార్యక్రమం యొక్క అంతం అవుతున్నది. ఈ చివరి పాటతో మన కార్యక్రమం పూర్తి చేస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.